కాళసాయ నమః స్వాహ. ఓం ఘోరాయ నమః స్వాహ. ఓం మహాతపసే నమః స్వాహ. ఓం పాసాయ నమః స్వాహ. ఓం నిత్యాయ నమః స్వాహ. ఓం గిరిరుహాయ నమః స్వాహ. ఓం నవసే నమః స్వాహ. ఓం సహస్రతాయ నమః స్వాహ. ఓం విజయాయ నమః స్వాహ. ఓం వ్యవసాయ నమః స్వాహ. అంతరిద్యాయ నమః స్వాహ. ఓ అతీంద్రాయ నమః స్వాహ. అఘర్ణనాయ నమః స్వాహ. ఓం ఘర్షణాత్మనే నమః స్వాహ. యగనే నమః స్వాహ. కామనాశకాయ నమః స్వాహ. దక్షగపాహాయ నమః స్వాహ. ఓం శుషహాయ నమః స్వాహ. మధ్యమాయ నమః స్వాహ. తేజపహారిణే నమః స్వాహ. బలగ్నే నమః స్వాహ. ముదితాయ నమః స్వాహ. అర్థనాయ నమః స్వాహ. అజితాయ నమః స్వాహ. అవరాయ నమః స్వాహ. గంభీరఘోషాయ నమః స్వాహ. గంభీరాయ నమః స్వాహ. గంభీరబలహానాయ నమః స్వాహ. న్యగ్నోరూపధరాయ నమః స్వాహ. న్యగ్రుధారాయ నమః స్వాహ. ఓం వృక్షకర్ణస్థిరాయ నమః స్వాహ. ఓం భీభవే నమః స్వాహ. శృతిక్షణదశనాయ నమః స్వాహ. మహాకాయాయ నమః స్వాహ. మహానయాయ నమః స్వాహ. విశ్వక్ష్ణాయ నమః స్వాహ. ఓం హరయే నమః స్వాహ. యజ్ఞాయ నమః స్వాహ. సంయుగాపీఠవాహనాయ నమః స్వాహ. తీక్షణాతాపాయ నమః స్వాహ. ఓం హయర్షాయ నమః స్వాహ. సహాయాయ నమః స్వాహ. కర్మకాలవిదాయ నమః స్వాహ. విష్ణుప్రసాదితాయ నమః స్వాహ. యజ్ఞాయ నమః స్వాహ. ఓం సముద్రాయ నమః ఓం బడముఖాయ నమః స్వాహ. ఉతాసనసహాసాయ నమః స్వాహ. ఉతాసనసహాయాయ నమః స్వాహ. ఓ ప్రశాంతన్వే నమః స్వాహ. ఉతాసనాయ నమః స్వాహ. ఉగ్రతేజసే నమః స్వాహ. మహాతేజసే నమః స్వాహ. జన్యాయ నమః స్వాహ. బీజకాలవిదే నమః స్వాహ. ఓం జ్యోతిషాయనాయ నమః స్వాహ. ఓం సిద్ధయే నమః స్వాహ. సర్వవిగ్రహాయ నమః స్వాహ. ఓం శిఖినే నమః స్వాహ. ఓం మున్నినే నమః స్వాహ. జటినే నమః స్వాహ. జలినే నమః స్వాహ. ఓం మూర్తిజాయ నమః స్వాహ. మూర్ధజాయ నమః స్వాహ. ఓం బలినే నమః స్వాహ. బైనవినే నమః స్వాహ. ఓం పణవినే నమః స్వాహ. ఓం తాళినే నమః స్వాహ. ఓం ఖలినే నమః ఓం కళంకకటాయ నమః స్వాహ. ఓం నక్షత్ర విగ్రహహస్తాయ నమః స్వాహ. గుణబుద్ధయ నమః స్వాహ. లలాయ నమః స్వాహ. ఓం అగమాయ నమః స్వాహ. ఓం ప్రజాపతయ నమః స్వాహ. ఓం విశ్వాహవే నమః స్వాహ. ఓం విభాగాయ నమః స్వాహ. ఓం సర్వగాయ నమః స్వాహ. అముఖాయ నమః స్వాహ. ఓం విమోచనాయ నమః స్వాహ. సురాసురాయ నమః స్వాహ. హిరణ్యకవచదాయ నమః స్వాహ. మేధజదాయ నమః స్వాహ. బలచారిణే నమః స్వాహ. మహిచారిణే నమః స్వాహ. ఓం శ్రుతాయ నమః స్వాహ. ఓం సూర్యతుర్యవిదోనితాయ నమః స్వాహ. సర్వతూద్ధపరిగ్రహాయ నమః స్వాహ. సర్వతుర్యవినోదినే నమః స్వాహ. వ్యాళరూపాయ నమః స్వాహ. గుహావాసినే నమః స్వాహ. గుహాయ నమః స్వాహ. మాలినే నమః స్వాహ. తరంగవిదే నమః స్వాహ. త్రిదశాయ నమః స్వాహ. త్రికాలరహితే నమః స్వాహ. కర్మ సంబంధ వివోచనాయ నమః స్వాహ. అసురేంద్రానందవద్దాయ నమః స్వాహ. ఓం యుధి శత్రువినాశనాయ నమః స్వాహ. సాంగప్రసాదాయ నమః స్వాహ. దుర్వాసనే నమః స్వాహ. సర్వార్ధినిశీషాయ నమః స్వాహ. ప్రస్కందాయ నమః స్వాహ. యజ్ఞవివాగదే నమః స్వాహ. అతుల్యాయ నమః స్వాహ. యజ్ఞవివాగదాయ నమః స్వాహ. సర్వసవాయ నమః స్వాహ. సర్వచారిణే నమః స్వాహ. దుర్వాససే నమః స్వాహ. ఓం వాసాయ నమః స్వాహ. అమరాయ నమః స్వాహ. ఓం హేమాయ నమః స్వాహ. ఓం హేమకారాయ నమః స్వాహ. నిష్కమాయ నమః స్వాహ. ఓం సర్వధారిణే నమః స్వాహ. ధరోదత్తాయ నమః స్వాహ. లోహితాక్షాయ నమః స్వాహ. ఓమాక్షాయ నమః స్వాహ. విజయాక్షాయ నమః స్వాహ. విశారదాయ నమః స్వాహ. సహస్రాయ నమః స్వాహ. ఓం నింగ్రాయ నమః స్వాహ. ఓం కర్త్రే నమః. ఓం సర్వపరిచరణనిశాయ నమః స్వాహ. సర్పరిచిరనివాసానాయ నమః స్వాహ. ముఖ్యాయ నమః స్వాహ. అముఖ్యాయ నమః స్వాహ. ఓం దేహాయ నమః స్వాహ. ఓం కాళాయ నమః స్వాహ. సర్వకామదాయ నమః స్వాహ. సర్వకాలప్రసాదాయ నమః స్వాహ. ఓం శుభలాసాయ నమః స్వాహ. ఓం బలరూపధితే నమః స్వాహ.